ఇంద్రకీశ్వర జుగుజుగ వేదానాలే గావంతదును మోహనియా మనమోహన స్వర్గమాచపయాలే గావంతదును రతను ఉపాయ తేరే